ప్రతిపాలలమితి ప్రతిసప్రదేశే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారిగిరిజే కవకుత

ప్రభాతం ఋక్సామయాజుషముఖ శృతి విహితదంతై నిత్యం తుదాపి తవ రూప గుణాన విజ్ఞై తేష్వేవ పూర్ణవసతి సతతం.